0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి తరదే సూర్ ఇన్నాయా ఇది ఎక్క చతుర నార అమ్మ చోడగనే